0: దేశమలిందమ వాసన మాతేక జానికి మానమలయ్యా
1: వాడే గ్రహాణక కూర్ణ హార్సు బాతన హి చకచార లవేయా
0: సాహెబ్ శ్రీ సబ్ కో సిర నాయక జాచక నేక సో ఏక దేవయ్యా
1: దానవ దేవ ఫనిందన సాచర పూత పవేక పవాణ చ పెంగ
0: జీవ జితే జల మే థల మే పల హి పల మే సబ్ థాప తపెంగ
1: ఉన్ పర తాపన బాడ చేత తున్ పాపన కే బాపన చ కపెంగ
0: సాధ సమూ పర సన్న ఫిరే జగ సత్ర సవే అవలోక చ పెంగ
1: మానవ ఇంద్ర గజేంద్ర నరాధ పజోన్ తో లోక రాజ కరేంగే
0: కోటి స్నాన గజాది కదాన నేక సువంబర సాజ బరేంగే
1: బ్రహ్మ హే సర్వ సంసతి పత అంత ఫసే జం ఫాస్ పరేంగే
0: జీరాజ్ శ్రీ పత కే ప్రస హై।